ఆకాశ పడిన ప్రభుపూర్ అసంతోషులు వెక్కి హిందీ గజల్ శిల్పి వచ్చుంటే హరిహరం.